0: సో ఈ పిత్త అంతర్గత కథముగా ఇష్టబాధ్య ముఖావర్గా ఓ తెలుసు ఓ గుల్లి ఇకనా आप लोग गाना लिख लिया ना
1: जी हाँ।
0: ये गाना ये धुन है ये खंत ताल का ऊपर तो इसका कंधा है ऐसा हम बता देता हूँ।